స్వాగత చి తోడా తోడే అప్నే చాహితి రేడియో స్టేషన్ రేడియో బ్రసోని 1701 ఎం తే చార్ చే సందేశ అలగ దినాల తు బనే హోయం అగలా జేడా నామ హే గైస్ లిస్ తే విచ ఓ తల హద చాహితా హే క్యోకి నా దా 2.5 కిలో కా హాత్ కౌన్ పుల్ సక్తా హే जी हाँ, नाम है जी सानी देओल दा। आपने 2.5 किलो के हाथ दे ली मशहूर सानी देओल दा असली नाम अजय सिंह देओल है। जद उन्होंने फिल्म विच डेब्यू किया तां मेकर्स अते उन्होंने मिलके स्क्रीन नेम सनी चुनिया। उस दौर विच मन्या गया है गाय कि ए नाम दर्शकां दे विचकार ज्यादा कैची कूल अते फ्रेंडली लगेगा। वक्त दे नाल ए नाम लोगां दी जुबान ते इस कदर चढ़ गया कि अज फैंस ता दूर इंडस्ट्री विच भी शायद ही कोई उन्हां नूं उन्हां दे असली नाम दे नाल बुलांदा होवे।